సర్వే విషమస్థితేనో తస్మై నమః శ్రీ రవినందనాయ దేశాశ్చ దుర్గాణి వనాని యత్ర సేనాని వేషా పురపత్తనాని పీడ్యంతి సర్వే విషమస్థితేనో తస్మై నమః శ్రీ రవినందనాయ కిలైర్యవైర్ మాషగుడాన్నదానైః లోహేన నీలాంబరదానతో వా ప్రీణాతి మంత్రైర్ నిజవాసరేజో తస్మై నమః శ్రీ రవినందనాయ ప్రయాగకూలే యమునా తటేజో సరస్వతీ పుణ్యజలే గుహాయాం యోగయోగినాం ధ్యానగతోపి సూక్ష్మః తస్మై నమః శ్రీ రవినందనాయ అన్యత్ ప్రదేశాత్ స్వగృహ ప్రవిష్టః తదీయవారే స నరస్సుఖీ స్యాత్ గృహాద్ గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీ రవినందనాయ స్రష్టా స్వయంభుర్ భువనత్రయస్య త్రాతా హరిస్తంహరతే పినాకి ఏకస్త్రిధా ఋగ్యజస్వామమూర్తి తస్మై నమః శ్రీ రవినందనాయ శన్యష్టకం యః ప్రయతః ప్రభాతే నిత్యం